0: దివ్య ఎఫ్ఎం దివ్య హిన్నాయకు.
1: నువ్వు దివ్య ఎకెమ్ మెగాహెర్ట్స్ దివ్య ఎఫ్ఎం.

0: ఎవరింగా అంబిన్నామెదు జిమానుమ హువా ఖురా మీహున్న ఇంజారు కురుంబని హతరు మస్దు హాషే ఫహె ఎవరింగ్ జిమా ఉమంగ్ ఎంబురి రుజువా వెజ్జనమ హమ కష్వరుం అల్లోహి గిన గిన ఇంఫా ఫుస్వా రహీం వంత రస్కలాంగే
1: وَإِنْ عَزَمُوا الطَّلَاقَ فَإِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
0: أَدِي إِوْرِمْ وَرِكُرْمَا قَسْتُ كُفِّنَمَا فَهِ هَمَا كَشْوَرُمْ اللَّهِ مُلَنْ أَسَّوَا وَدِقِمْبَا مُلَدْ دِنْ وَدِقِمْبَا رَسْكَ لَهَنْجِ
2: دِوَهِ FM دِوَهِ نَّائِكُ Nuwadiya ekem megahertz
3: Alinur

ఉన్నాయి, ఎకలాంగ మలాయికతున్నాయి, ఎకలాంగ రసూలున్నాయి, జిబ్రీలు గుఫానాయి, మీకాయిలు గుఫాన అదావ తిరియకం గావా మీహా దన్నాషి ఫహె హమకషురం అల్లాహి కాఫిరున్న దుష్మిన్ వె ఒడిగింవా రస్కలాంగే.

అది ఎవరెన్నాయకుగావా ఫెదుకురవ్వా రసూలకు అల్లాహుగా హద్రతుం ఎవరెంగి గాత వడాగెం హిందు ఫెల్లిబును మీహుంగి తెరేం బయకు అల్లాహుగె ఫొయ్ ఎవరెంగి ఫురగహం ఇల్లాలి ఎయి అల్లాహు బావా లివ్వి ఫొతెక్కం వెస్ ఎవరెన్ నుదన్న కాలే.